ఆహో పడవి పరుల్ కడు తపవం గైద వీరోచ మహారాజని ఈ వజ్ర కౌచవం కొడువే ఇదం తెగదుకొండు ధరించుకో. ఒందు వేళ మరితు ఈ కవచవం తెగదరే నీనగే మరణముంటు. ఇదం బహు హెచ్చరదింద ఇరుసుకొళ్ళయ్యా ఇరుసుకొళ్ళవంతవనాగు రాజా నత్క.